0: ఎవరెం బునెఫూవే హమకషవరుం మీ ఈ జాదూగరుం ఖం కషవరే ఎదమీ హుం ఎదనీ ఎదమీ హుంగె జాదూగె బారుం త్య బా మీ హుంగె బిము త్య బా మీ హుం నెరలు మషె అది త్య బా మీ హుంగె దేవన ఎన్నె మొడు దీనాయి గొయ్ నేతుకొల్లు మషె
1: فَأَجْمِعُوا كَيْدَكُمْ ثُمَّ أَتُوا صَفًّا وَقَدْ أَفْلَحَ

0: ఏ కొడుకు ఫాత జైలమా ఆహారం ఇహా క్యారీగా తిమే మీ హా ఉందగు వాణ ఏనా చా పిన్ నంబర్ ను ఫెండ్ హిసాబే గణ తిమే వాణి
1: ఆ కొబా మితా హున డస్ట్బిన్ ఎహరిదో మేవేస్ డస్ట్బిన్ కన్ను లామాణి
2: ಆಯ್ಲಾಯಾ ದೆಕೊಳ ಜಹುರಾ ಲೋಬಿನ್ ಕುರಿ ಕ್ಯಾವಿಣಿ
3: ಮಿಹಾತುಗೆ ಫರಾತಂ ಅಹರಿಂ ಬೇಣು ವಾಫದ ಲೋಯಿಬ್ಬ ಅಳಾಲುಮ ಓಗಾ ತೆರಿಕಂ ಇಹುಸಾಸ್ನುವಣಿ ಕೀವ್ವೆ
2: ಲೋಬಿಗೆ ಹುಳುಕೊಳು ಫಂಡುವೆ ಕ್ಯಾವಿನಿ ನಿಮುಮ ಕಾಹಮಿಯತ್ಯ ಸಬಬ ಕಿಕ್ಕೋ ಬೇಬಾ